ధ్యాన కలుండి దుస్తరియే శ్రీ సాధు ప్రేదీశ్వరో త్రికీ బినా పరియే.